0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
3: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె చంద్రారావు గాత్రం వింటారు. ప్రక్క వాద్యాలు వైలిన్ శ్రీ కోలంక సాయి కుమార్, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు.
4: లిసన్ టు అ కర్ణాటిక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై కె చంద్రారావు. అకంపనింగ్ హిమ్ ఆన్ ద వైలిన్ ఈ శ్రీ కోలంక సాయి కుమార్, ఆన్ ద మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు.
3: కార్యక్రమంలో ముందుగా నవరస నవరాగ మాలిక వర్ణం ఆదితాళం లాల్గుడి జి జయరామన్ రచన.
4: శ్రీ కె చంద్రారావు బిగిన్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ లాల్గుడి జి జయరామన్ నవరస నవరాగ మాలికా వర్ణం సెట్ టు ఆదితాళ్.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కె చంద్రారావు గాత్ర కచేరి విన్నారు. ప్రక్కవాద్యాలు వయలిన్ శ్రీ కోలంక సాయి కుమార్, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు.
1: దట్ వాజ్ అ కర్ణాటిక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై కె చంద్రారావు. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ ద వయలిన్ బై శ్రీ కోలంక సాయి కుమార్, ఆన్ ద మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Nadaswaram recital by Sri K. Munigajendra, supported on special dolu by Sri G. Rathayya.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె మునిగజేంద్ర వారి నాదస్వర కచేరి వింటారు. స్పెషల్ డోలు శ్రీజీ రత్తయ్య.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ కృతి వరాలందు కొమ్మని ఇన్ రాగ్ గుర్జరి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వరాలందు కొమ్మని గుర్జరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: You have just listened to a Thyagaraja Kruthi, Varalandu Kommani, Indra Gurjari, set to Adithaal.
1: Meer intavarku, Varalandu Kommani, Gurjari Ragam, Adithaalam, Thyagaraja Swami Vari Kirtana Vinnaru.
0: Now listen to another Thyagaraja Kruthi, Lalite Sri Pravruddhe, Indra Bhairavi, set to Adithaal.
1: కార్యక్రమంలో ఇప్పుడు మరొక త్యాగరాజ స్వామివారి కీర్తన లలితే శ్రీ ప్రవృద్ధే భైరవీరాగం ఆదితాళం.

0: You have listened to a Sudhananda Bharati Kriti Aravinda Lochana in Rag Neetimathi set to Aadithaal.
1: Meer intavaraku Aravinda Lochana Neetimathi Ragam Aadithaalam Sudhananda Bharati vari rachana vinnaru.
0: You are listening to Ragam 24/7 anytime Indian music. In today's Carnatic music program, you are listening to Nadaswaram recital by Sri K. Muni Gajendra, supported on special dolu by శ్రీజీ రత్తయ్య.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె మునిగజేంద్ర వారి నాదస్వర కచేరీ వింటున్నారు. స్పెషల్ డోలు శ్రీజీ రత్తయ్య.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ కె మునిగజేంద్ర నౌ ప్రజెంట్స్ ఎ త్యాగరాజ కృతి మర్యాద గాదుర ఇన్ రాగ్ శంకరాభరణం సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మర్యాద గాదుర శంకరాభరణం రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

0: You have listened to Tyagaraja Kruti, Mariyada Gadura, in Rag Shankarabharanam, set to Adithaal.
1: Mirintavaraku, Mariyada Gadura, Shankarabharanam Ragam, Adithaalam, Tyagaraja Swami Vari Ketana Vinnaru.
0: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have enjoyed Nadaswara Recital by Sri K. Munigajendra, Special Dolu Support by Sri G. Rathaya. This program came to you from the studios of All India Radio, Vijayawada. For Ragam 24/7, anytime, Indian music.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె మునిగజేంద్ర వారి నాదస్వర కచేరీ విన్నారు. స్పెషల్ డోలు శ్రీ జి రత్తయ్య. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్రక చేరి వింటారు. గాత్ర సహకారం శ్రీ టి లోకనాథర్మ, వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి రామానియే కరహర ప్రియ రాగవర్ణం ఆదితాళం.
2: Listen to a Karnataka classical vocal recital by Shri Chittur Subramanya Pillai. He is supported vocally by Shri T. Lokanatha Sharma, accompanied on violin by Shri Neti Srirama Sharma and on mridangam by Dr. Yella Venkateshwar Rao. Shri Chittur Subramanya Pillai begins his vocal recital with a varnam in Rakharahara Priya, Rama Nive, set to Adital.

0: ఇప్పుడు వినండి శోభిల్లు సప్తస్వర జగన్మోహిని రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ జగన్మోహిని శోభిల్లు సప్తస్వర సెట్ టు రూపకతాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్ర కచేరీ వింటున్నారు. గాత్ర సహకారం శ్రీ టి లోకనాథ శర్మ, వాతి సహకారం వన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంగనాథం ఉపాస్మహే, పూర్ణచంద్రిక రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైట్ బై శ్రీ చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళై. He is supported vocally by Shri T. Lokanatha Sharma, accompanied on violin by Shri Neti Sri Rama Sharma, and on Mrudangam by Dr. Yella Venkateshwar Rao. Continuing the concert, you will now listen to a composition of Muthuswami Dikshitar in Rag Purna Chandrika, Sri Ranganatha Mupasahe, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి త్యాగరాజస్వామి కృతి బుద్ధిరాదు, రాగం శంకరణం, మిశ్ర చాపుతాళం.
1: శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శంకరాభరణం బుద్ధిరాదు సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాన కచేరీ విన్నారు. గాత్ర సహకారం శ్రీ టి లోకనాథ శర్మ, వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్ వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri Chittur Subramanya Pillai. He was supported vocally by Shri T. Lokanatha Sharma. Accompanist were Shri Neti Srirama Sharma on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 ETH. Anytime Indian music.